ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గత

0: విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనిజుల ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనిజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనిజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप्स में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ता వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా ఒక ఉన్నతస్థాయి పరిపాలన భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో PDR జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్స్ వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, PDR మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
3: Our two countries have close civilizational

0: eyes, reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during our ASEAN chairship in 2024.
1: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్

శుభోదయం శ్రోతలకు నమస్కారం. 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో దూర్జటి కాళహస్తీశ్వర మహత్యం, సాలీడు ఏనుగు పాముల మోక్షప్రాప్తి, శ్రీమతి వి జయలక్ష్మి గారి ప్రసంగం, ఇంకా పాటలు వింటారు. ముందుగా

ప్రతిరోజు యోగాసనాలు ఆచరించడం వలన శారీరక మానసిక ప్రయోజనాలు ఎన్నో. మరి ప్రతినిత్యం యోగా శీర్షికన సుప్త పాదాంగుష్టాసనం ఆచరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కొన్ని తెలుసుకుందాం. సుప్త పాదాంగుష్టాసనం ఆచరించడం వలన కాలి కండరాల సాగుదల మరియు నడునొప్పి ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. అంతేకాక ఉదర భాగంలోని అవయవాలను ప్రేరేపించి జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంకా సయాటిక నరాల నొప్పితో బాధపడేవారికి సుప్త పాదాంగుష్టాసనం ఆచరించడం ఎంతో మేలు చేస్తుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేసి శరీరాన్ని దృఢంగా ఉంచే సుప్త పాదాంగుష్టాసనం ప్రతిరోజు దినచర్యలో భాగం చేసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. యోగాసనాలు నిపుణుల పర్యవేక్షణలో ఆచరించడం శ్రేయస్కరం.

0: సాహితీ గానం చేసిన భక్తిగీతం విన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు ధూర్చటి కాళహస్తీశ్వర మహత్యం, సాలీడు ఏనుగు పాముల మోక్షప్రాప్తి ప్రసంగం విందాం.
1: శ్రీకృష్ణదేవరాయల కాలంలో వెలసిన ఆంధ్ర ప్రబంధాలలో చాలా ప్రసిద్ధిగాంచినది ధూర్జటి శ్రీ కాళహస్తి మహత్యం. ధూర్జటి పరమశివ భక్తుడు. రాజాస్థానంలో ఉంటూ రాయలకి తన కావ్యాలని అంకితం ఇవ్వక ఆరాధ్యదేవమైన శ్రీ కాళహస్తీశ్వరుడికే తన కావ్యకన్యకలను సమర్పించుకోవడంలో ఆయన అపార భక్తి, స్వాతంత్ర భావాలు కనిపిస్తున్నాయి. కావ్యాలు తనకి అంకితం ఇవ్వకపోయినా కవికి ఆయన కావ్యాలకి ఏ లోటు చేయక ఆస్థాన అష్టదిగ్గజ స్థానంలో అలంకరింపచేసి ఆంధ్రభోజుడు అన్న పేరు సార్థకం చేసుకున్న రాయలు ధన్యుడు. వీరిరువురికి జోహాలు చెప్పక తప్పదు. కాళహస్తి అంటేనే సాలీడు, పాము, ఏనుగు తనపై ధరించిన కారుణ్యమూర్తి ఉన్న ప్రదేశం. ఈ మూడు జంతువులు వారి వారి పూర్వజన్మ పుణ్యపాపాల వల్ల ఈ భూమిలో జన్మించారు. సత్వ రజస్తమో గుణాల ప్రతీకలే ఈ మూడు జంతువులు. గుణాతీతుడైన పరమశివుడు వీరిని తమలో ఐక్యం చేసుకోవడమే కాక తన పేరుతోనే తను పిలువబడే మహాక్షేత్రం ఈ కాళహస్తి. మూడు యుగాలకి సంబంధించిన కథ ఇది. యుగాలు గడిచినా భగవంతుడు నిత్యుడు అని నిరూపించడం అనే తాత్విక రహస్యం దీంట్లో ఇమిడి ఉంది. ఒకసారి కృతయుగంలో విశ్వకర్మ పుత్రుడు ఊర్నాభుడు బ్రహ్మదేవుడి సభకి వెళ్ళారు. సభలో తండ్రితో పాటు వెళ్ళిన కొడుకు బ్రహ్మదేవుడిని గమనించి బ్రహ్మదేవుడితో పోటీపడి తాను కూడా సృష్టించగలడని గర్వంతో సృష్టి మొదలు పెడతాడు. బ్రహ్మదేవుడు సృష్టికి ప్రతి సృష్టి కుదరదు, కూడదు అని ఎంత వారించినా వినకుండా తన పని కొనసాగించడంతో మర్కట కీటకం

అమై భూమిపై జనించు అని శాపిస్తాడు. శాపగ్రస్తమైన ఊర్నాభుడు తన తప్పిదనాన్ని మన్నించమని ప్రాధేయపడగా బ్రహ్మదేవుడు శివునికి ఎంతో ప్రియమైన గజకాననంలో సాలెపురుగుగా జన్మించి నిష్ఠతో పూజలు జరిపి తిరిగి దేవలోకానికి రాగలవని, పూర్వజన్మ జ్ఞానం వాసనలు ఉంటాయని సాంత్వనపరిచాడు. చేసేది ఏమీ లేక కృతయుగ వేళ లోపాముద్రాదేవిచే పూజింపబడిన స్వర్ణముఖి జలాలతో స్నానం చేసి తన లోనుంచే వచ్చే ధారల్లాంటి తంతువులతో పూర్వజన్మ వాసనల వల్ల శిల్పకళా నైపుణ్యాన్ని ప్రావీణ్యతలని ఉట్టిపడేలాగా నిష్ఠతో మారేడు చెట్టు మీద గూళ్ళు కట్టి దగ్గరగానే ఉన్న ఆ శివలింగం మీద చిత్రంగా ప్రాకారాలు, గోపురాలు, కొలువు కూటములు అల్లి తంతు సద్మాలని చిత్రంగా రచించాట. సాలెగూడు పై నిలిచిన నీటి బిందువులు ఎండలో స్వామికి పెట్టిన దీపాలలాగా మెరిశాయట. ప్రాతకాల తుషార శీకర ఛాయ ప్రాప్తికిన్ పేతారాగములులాగా ముచ్చముల దండల్లాగా ఉన్నాయట. చూడండి కవి చమత్కారం. ఇంకొక విశేషం ఏంటంటే అల్లిన గూడులో సాధారణంగా శాలిడు పట్టుపడదు. మనం మన ఆలోచనలు అనే గూడులో నుంచి బయటికి వదిలించుకోరాలేము కదా, లోపల ఇరుక్కుపోతాం. అంటే ఈ విషయంలో మానవుడికన్నా ప్రాణి అనవచ్చది. శివలింగంపై గూళ్ళు అల్లుతూ శివునికి ఎండా వాన తగలకుండా పెక్కు సంవత్సరాలు గడిచాయట. ఒక రోజున నిటలాక్షుడు ఇతనిని పరీక్షదలిచి ఒక దీపశిఖలాగా వెలగగా కట్టిన గూళ్ళన్నీ బూడిదిగా మారిపోయాయట. దాంతో కటకటా ఏ ప్రయాసమున కట్టిన వీళ్లన్ను కూల్చే కాల్చే దీపమింతట, దీని మృంగక వృధా వశించిన కోపమారునే మఠమఠమైన ఈ జీవనమునందలి మోహము చాలునంచు ఉత్కటగతి దీపశిఖానలమును ద్రావబోవగన్ దేవోత్తముడు భక్తవత్సలుడు గౌరీదేవితో సహా దయతో రివ్వుమని వచ్చి నీ సద్భక్తికిన్ మెచ్చితిన్ నీ ఏ కోరికనైనా నేను వేడినైనా చెప్పుము అన్నాడు. అనగా చలది నా తాపము ఫలించే అని ప్రమదపతికి ప్రమాణంబులు చేసి, దేవా నిన్ను నుతింప అధమబుద్ధిని వేదశాస్త్రంబులు చెప్పలేను, నీ సేవాధర్మము మేలు నాకంచు శ్రీపాదములు కొల్చితిన్, నాకీ భవదుఖములు లేక నీ కైవల్యమే అభీష్టమని ప్రార్థించినను. దిక్కులను ముంచుతున్న తన వెలుగు లోపల నూర్నాభుని గ్రక్కున కూర్చే భక్తిలోలుడై శివుడు సాయుధ్యం పొందిన నూర్నాభుని ఎంత అదృష్టవంతుడో కదా. కొంతకాలం తర్వాత త్రేతాయుగంలో శంభుడు అనే రజతశైలమందు కొలువు తీరగా వాసుకి మొదలైన పనివర్గములు నన్ను కొలువగా, ఒక పనిరాజము నువ్వు ఏల నన్ను కొలువవైతవి భూలోకమున ఉండమని శాపమివ్వగా, శివుని మెడలో ఉండవలసిన ఆ పని అయ్యో నా అవివేకం ఇట్లా అయ్యే అని దుఃఖిస్తూ పరిపరి విధాల మొక్కగా శివుడు లేవనెత్తి ధరపై గజగాననంలో నన్ను నవరత్నాలతో భజింపుము అని ఆజ్ఞ ఇస్తాడు. ద్వాపరయుగ ఆరంభంలో ఒక హస్తి అచ్చటికి చనుదించి దానితో విరోధము కలిగి మీరిరువురూ చచ్చి మోక్షముగాంతురు అని చనుమనగా హరుని మనసులో ఉంచుకొని ఆ మహేశ్వరుడికి నిలయమై ఎంతో ప్రియమైన గజకాననం చనుదించి శివలింగార్చనాపరుడై పాతాళలోకానికి వెళ్ళి చిత్ర విచిత్రమైన మణులని శివలింగం చుట్టూ దీపాలలాగా అలంకరించి చాలా కాలం ఆనందంగా శివపూజ చేసుకుంటోందిట. ఒకనాడు కైలాసంలో శివపార్వతులు ఏకాంతంలో ఉండగా హస్తి అనే రుద్రుడు మదాంధుడై వారి ఏకాంతాన్ని భంగం చేయగా, భవాని భూలోకంలో గజకాననంలో ఏనుగులా జన్మించమని శపించింది. త్రేతాద్వాపర సంధికాలం అది. హస్తి ఆ గజకాననంలోనే శివారాధం వల్ల పూర్వజన్మ వాసనలతో జన్మించాడు. హస్తి స్వర్ణముఖీ నదిలో స్నానం చేసి కుముదనాళిక కలహారములను కోసి మారేడు దళాలతో కలిపి అక్కడ కొలువున్న శివుణ్ణి పూజ చేయగా, అంతకుముందుగానే పనికప్పిన రాళ్లను చూసి ఎవరి పని ఇది అని చింతించి తన తొండంతో తోసివేసి తను తెచ్చిన మారేడు పత్రాలతో పూలతో శివుణ్ణి కప్పింది. పాము మరునాడు వచ్చి ఎవడో కటకట శివలింగం మీద రత్నములు కప్పగా ముళ్ళకంపలు పెట్టాడు. ఏంటని పక్కకి తోసేసేట. ఒకరికి రత్నాలు, ఒకరికి రాళ్ళు, ఒకరికి పత్రి, అదే ఒకరికి కంప. అదే ప్రపంచంలో వివిధ రుచులు ఇష్టాలు ఉంటే విచిత్రం కదా. అల్లన ఆ ఏనుగు పెట్టిన వెల్లం రుద్రోచి ఎడద ఈశుని భక్తిన్ అల్లాడ మణుల్ గౌరీ వల్లభుని పూజించి శనియ వాతాశనుడు. వాతాశనుడు అంటే గాలి ఆహారంగా తీసుకునేవాడు అంటే పామునర్థం.
అంతటా

0: కొంతసేపు అడిగి గజరాజు వచ్చి రత్నసంక్రాంత ఈశ్వరుని చూచి, ఏంటి ఈ రాళ్ళు, ఈ ఎకసెప్పు పూజ ఏంటి? ఇలా ఇద్దరూ కూడా ఎక్కడి దుర్మధుడు, శంకరుడికి వచ్చిన కష్టం, ఆహా పగవారికి కూడా రాకూడదు అని వాపోయారట. కంటకములు నీకేల సుఖమాయే పని అంటే రాళ్ళు నీకేల సుఖమాయే అని ఏనుగు చింతిస్తూ ఇద్దరూ ఇలా ఎన్నో ఏళ్ళు గడిపారట. ఒకరోజు ఇది ఇలా కుదరదని ఇవాళ ఏదో ఒకటి తేల్చుకుందామనుకుని నిద్రపోయేడు సుఖమెల్ల నేల కలిపి ప్రతిదినంబును తా చేయు రత్న పూజ శివునిపై లేకుండిన చింతనుంది పని. ఆ రాత్రి హస్తి కూడా అలాగే నిర్ణయించుకొని అప్పుడు పాము ఏనుగులు మహావిషాదవ్రత విఘ్నావిషాద వేదనన్ చింత కనుమూయక ఎప్పుడు తెలవారును అని తమలో తాము తలపోయిచుండగా సూర్యుడు పన్నగంబు గజంబు చలమున పోరుటెట్లో శివును పొందుటెట్లో చూడవలయునచు వేడుకతో సూర్యుడు ఉదయించాట. ఆహా ఈ కయు ఊహ చూశారా? కటకటపడి ఇక నెటువల అటుకొని వాని దీర్తునంటూ అటు కాదేని నిటలాక్షణ గర్పింతు నా ప్రాణములనని పాము శివునిపై ఉన్న బిల్వశాఖలలో దాక్కున్నాట. హస్తి, ఆహా నిన్ను నే చేసిన పూజ అలాగే ఉంది. ఈశ్వరుడు నా పూజకి సంతసించాడు. శీఘ్రంగా ముదమంది నిర్మాల్యాన్ని తొలగించబోగా పిన్న రూపమున ఉన్న పని తన మణిమాణిక్యాల్ని తొలగించింది ఇదేనా అని తెలుసుకుని హస్తి కుంభస్థలంపై కాటు వేశాట. పాము చేసిన దుఃఖము సామజంబు గ్రహించి, ఏనా చచ్చుట తప్పదు, చంపి చచ్చుట జనాహ్లాదము కదా అని దాపున ఉన్న కొండకి తన తలని దానిపై ఉన్న పనిని కలిపి కొట్టిందిట. కొండ కొండలో తోడుగలగ చిదిమి పాము ఏనుగు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయారట. ఆ మరణస్థానము కైలాస నికటము సువర్ణముఖీ నదీ తటము కావడంతో పాము భద్రగజము రుద్రగణాల రూపు దాల్చేశారట. అక్కడి మహాలింగం మధ్య నుంచి కొండలరేని కూరిమి కూతురుతోడ కూడి చంద్రచూడామణి వృషభవాహనుడై ప్రత్యక్షంపై అభీష్టములేమి అని ప్రశ్నింపగా వారిరువురు సాష్టాంగదండ ప్రణామములు చేసి జయ జయకారాలతో, దేవా నిన్ను వర్ణింప రమా వాగ్దేవి వల్లభులకైన శక్తులే, కొందరు నిన్ను మంత్రరహస్యమని కొలుతురు, కొందరు హఠయోగమున కొలుతురు, తుది అందరూ ఏదో వ్రతలు పోయినను నీ చిత్రూపమే కదా, మీ మహత్యము ఏమని పొగొడుదుము, ఈ మిథ్యాసౌఖ్యములు చాలు, నిత్యసుఖం మిమ్మని ప్రార్థింపగా పాము శివుని నాగాభరణం హస్తి వస్త్రంగా మారిపోయాయట. ఇరువురిని విమలైన సర్వ వ్యాపక జ్యోతిలో సాయుధ్యం వనరించిన దేవతలందరూ ఆశ్చర్యంగా చూశారట. గౌరీశుడు చలది పాము గజములకు కైవల్య లక్ష్మి రూపంబగు తన్ను కూర్చుగనక కాళహస్తీశ్వరుడై విరాజిల్లే అంటారు.
1: ఇంతవరకు శ్రీమతి వి జయలక్ష్మి గారి తూర్జటి కాళహస్తీశ్వర మహత్యం, సాలీడు ఏనుగు పాముల మోక్షప్రాప్తి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బి శిరీష ఆలపించిన లలిత గీతం విందాం.

మన భారత ప్రభుత్వం దేశ పౌరుల అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకాన్ని రూపొందించింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ద్వారా ఉద్యోగులకు మరియు వారిని చేర్చుకునే కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం, కొత్తగా ఉద్యోగాలను సృష్టించే కంపెనీలకు ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. మొదటిసారి ఉద్యోగంలో చేరే యువత సంపాదించే డబ్బును పొదుపు చేసుకునే పెట్టుబడి విధానాలలో సూచనలిచ్చి వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడం మొదలైన అంశాలు ఈ పథకంలో రూపొందించబడ్డాయి. యువత ఆర్థికాభివృద్ధికి ముఖ్యధ్యేయంగా రూపొందించబడిన ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం యొక్క పూర్తి వివరాలకు భారత అధికారిక మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ను దర్శించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలు మద్రాసు ప్రాంత ప్రసిద్ధ నారీమణులు శ్రీమతి శ్రీలక్ష్మీ మోహన్ రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్ కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజిలా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజిలా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనుజిలా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాసిటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరీ ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపు

0: నిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర దక్షిణ కివు ప్రాంతాలకు అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్టంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి థాంగ్స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: Kerala mahe pranthallo ee roju bhari varshalu kurise avakasam undani perkonto భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్, డామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: செய்திகள் வாசிப்பவர் சுமித்ரா ரத்னம். தலைப்புச் செய்திகள். நாடு